కూర్చుంది 100.4 ఆకాశవాణి ఎఫ్ఎం రెండు దిల్స దిల్ తక్ సమ దిన బారిటా బాజి సరిలాని హం సతి సమయ బి కాహకు అపేక్షా కరుచి ఆపణ మనే బహుత వ్యస్త థివే ఆపణ మనక కామరే ఆ ఏ జో టైం టైం ఖరా హం సేయితిరే టికే మైండ్ టికే జామ్ హి జౌతివో నా ముండ టికే థండా కరివా పై మైండ్ కు టికే ఫ్రెష్ కరివా పై ఆపణ మనక సహిత అచి సుజాతా समय ही जाइए आपण मान फेवरेट शो किसी कथा किसी गीतर ढेर सारा कथा मीठा मीठा गीत शुणी।

ట్యూన్ కురిసింది 100.4 ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో కటక్ దిల్ సే దిల్ దార్. రెయిన్బో ఎస్ఎంఎస్ రే పరవర్తీ మెసేజ్ కురిసింది గౌరవ, అనిల్, మాన్సీ, కవితా, ఆరోరా ఫ్యామిలీ, హనుమాన్ మందిర్ రోడ్, మోతీనగర్, న్యూ ఢిల్లీ రు లెఖుశంతి జయ జగన్నాథ్ కి జయ హో నమస్తే. ఆపణకు మధ్య జయ జగన్నాథ్ నమస్తే. పరవర్తీ మెసేజ్ కరిచంతి କନ୍ୟାକୁମାରୀ ବେହେରା, ରୀତାରାଣୀ ବେହେରା, ସଂଯୁକ୍ତା ବେହେରା, ଭାସ୍କର ବେହେରା, ଆର୍ୟନ ବେହେରା, ସୁଦାମ ଚରଣ, ସବନମ ଖାନ, ଜସ୍ମିନ ଖାନ, କେନ୍ଦୁପାଟଣା, ସାଲେପୁରରୁ ଗୁଡ୍ ଇଭିନିଂ ନମସ୍କାର ଜୟ ଜଗନ୍ନାଥ ଜଣାଇଛନ୍ତି. ଆପଣଙ୍କୁ ମଧ୍ୟ ଭେରି ଗୁଡ୍ ଇଭିନିଂ, ନମସ୍କାର ଜୟ ଜଗନ୍ନାଥ. ଦେନ୍ ମେସେଜ କରିଛନ୍ତି ଆଭାସ ସେନ, ରୋହିତ ସେନ, ଦୀପକ କୁମାର, ରାଜକୁମାର ଭରଦ୍ୱାଜ, ବିମଲ ଶ୍ରୀବାସ୍ତବ, ମନୀଷ ଶର୍ମା, ଅଲିସା ଅପା, ତମନ୍ନା ରେଡ୍ଡି, ଟାଟା ଷ୍ଟିଲ୍ ପ୍ଲାଣ୍ଟରୁ ଗୁଡ୍ ଇଭିନିଂ ଜଣାଇଛନ୍ତି ଜୟ ଜଗନ୍ନାଥ ଜଣାଇଛନ୍ତି. ଆପଣଙ୍କୁ ବି ଭେରି ଗୁଡ୍ ଇଭିନିଂ ଜୟ ଜଗନ୍ନାଥ. ଶୁଣିଦେବା ସେମାନଙ୍କ ମନପସନ୍ଦର ଗୀତ.